0: చేయొచ్చు?
1: శరీర భయం
0: తరా హజూర్ కు ధ్యాన గర్చు త భన్యు కస్ కు ధ్యాన గరి టార్గెట్ కే చ తెసైలి భర్గో జ్యోతి కు దర్శన హమిలి భిత్రే గర్న సక్చు బైర భర్గో జ్యోతి కు దర్శన హున అసంభవ చ
1: లాఠీలి ఇర్గాయర అంధ్యారు జాదైన అంధ్యారులో భగవాను కు లాగి హమిలై प्रकाश को आवश्यक पर्छ। अज्ञानता हटाने को ज्ञान को आवश्यक पर्छ। अज्ञान तिमिरा दस्य ज्ञानञ्जन सलाकय चस गुरु मिलितम मेन तस्वी श्री गुरुदेव नम। चस गुरु को अर्थ के हो? सद्गुरु ले नै संतहरुले नै बताउनुहुन्छ। जब तो चस गुरु को भेद लाई जान्यौ तब हामीले आफूभित्र भएका विकारहरू, आफूभित्र भएका टेन्सनहरू, आफूभित्र भएका अज्ञानताहरू सबै फ्याँक्नलाई सफल हुन्छौ। त्यसैले आदरणीय महानुभाव, आज भन्दै भोलि भन्दै जीवन त बितेर जान्छ। अञ्जुलीमा राखेको पानी जस्तो हाम्रो जीवन छ, करकलाको पातमा परेको पानी जस्तो छ। त्यस्तो जीवनलाई पाएर पनि हामीले भगवानको भक्ति गर्न सक्यौं न भने संसारमा गरिउ के त? खाना पिना सो जाना सब काम है पशु समाना, क्यों देह मानुष की धारी हरि भजन करो सुखकारी। खाना पिउना कमाउन एउटा पशु प्राणीले पनि गर्छ, तर मनुष्य जीवन तिमीले किन पाएको भन्दा भगवानको भजन गर्न। त्यो अँध्यारोबाट बच्नलाई, अज्ञानताको अँध्यारोबाट मुक्त हुनको लागि भजन गर्नुपर्छ। त्यसैले भन्छ नि, भजन बिना चैन नावे राम, भजन